వెంకటేశ అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణు.

0: సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. స్వదః సర్వ విదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం.
1: ఇదివరకే డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అవర స్వరదల్లి ವೆಂಕಟೇಶ್ವರ ಸುಪ್ರಭಾತವನ್ನು ಆಲಿಸಿದಿರಿ. ಇದು ಇಂದಿನ ಉದಯರಾಗ.